మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనమ సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్షం దక్షిణాయనం బహుళ తదియ ఆగస్టు నెల 31వ తేదీ ఈరోజు సోమవారం.

నేటి గానలహరి కార్యక్రమంలో భాగంగా ఒకే చిత్రానికి సంబంధించిన పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకోవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. రేపటి నీ తీర్చిదిద్దే అత్యుత్తమ మార్గం ఈరోజు నీ పనిని పరిపూర్ణమైన అంకిత భావంతో చేయటం. మనం ప్రతిరోజు చేసే ప్రతి చిన్న పని కూడా మన భవిష్యత్తుకు పునాది అవుతుంది. గతించిన దాని గురించి ఆలోచిస్తూ చింతించడం లేదా భవిష్యత్తు గురించి భయపడకుండా చేతిలో ఉన్న పనిని దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం. మరి మీరేమంటారు శ్రోతలు? శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను?

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో ఒకే చిత్రానికి సంబంధించిన పాటలను వింటున్నాం. అయితే ఈరోజు మనము వినబోయేది దేవదాస్ సినిమా గురించి. 2006లో విడుదలైన రాంపోతినేని హీరోగా పరిచయం అయిన దేవదాసు సినిమా ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రేమ మరియు యాక్షన్ డ్రామా ఈ సినిమా ద్వారానే కథానాయిక ఇలియానా డ్రికూచ్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించగా, చక్రి గారు దేవదాసు చిత్రానికి సంగీతం అందించగా, జనవరి 11, 2006లో ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో రామ్ మరియు ఇలియానా ఇద్దరికీ ఉత్తమ సౌత్ ఫిలింఫేర్ డబ్ల్యూ అవార్డులు లభించగా, చక్రి అందించిన సంగీతానికి ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని అడిగి అడగలేక, బంగారం, నువ్వంటేనే ఇష్టం వంటి పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ఈ చిత్రం భారీ కలెక్షన్లతో కమర్షియల్గా పెద్ద హిట్ సాధించడమే కాకుండా థియేటర్లలో 175 రోజులకు పైగా ప్రదర్శించబడింది. మరి ఈరోజు గానలహరి కార్యక్రమంలో ఈ చిత్రం నుండి వినండి. ముందుగా ఈ పాట మీకోసం.

శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా శ్రోతలు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1985 నుండి ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును ప్రసాదించటం, నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించటం, ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించటం ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం. మరణాంతరం కూడా జీవించడం ఎలాగో నేర్పించే అద్భుతమైన అవకాశం నేత్రదానం. మన తదనంతరం తన మన కళ్ళు మరొకరికి ఓ అందమైన ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని ఇస్తాయి. ఒక వ్యక్తి నేత్రదానం చేయటం ద్వారా గరిష్టంగా 4 అంధులకు పాక్షికంగా లేక పూర్తిగా చూపును ప్రసాదించవచ్చు. చిన్నపిల్లల నుండి 80 వృద్ధుల వరకు ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. కంటి అద్దాలు వాడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చు. ఎయిడ్స్, రేబిస్, హెపటైటిస్ బి మరియు సి, బ్రెయిన్ ట్యూమర్, బ్లడ్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో మరణించే వారి కళ్ళను నేత్రదానం చేయకూడదు. వ్యక్తి మరణించిన 6 ఐ బ్యాంక్ సమాచారాన్ని అందించి కనుపాపలను సేకరించాలి. శ్రోతలు, మీరు ఇంతవరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

0: దేవదాస్ చిత్రం నుంచి చక్కని పాటను విన్నారు కదా శ్రోతలు. ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచన. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల యొక్క మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను లేక విశిష్టతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి సంయుక్తంగా మీ ముందుకు తీసుకువస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదొక సువర్ణ అవకాశం. మీ కెమెరా కంటితో అండమాన్ మరియు నికోబార్ దీవుల అద్భుతాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి చూపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం 1 నుండి 3 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించి మీ దీవికతను ప్రపంచానికి చెప్పడమే. అంతేకాకుండా గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మై వేవ్స్ ఓపెన్ చేసి ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ వీడియోను సబ్మిట్ చేయండి. మీ వీడియోలను పంపించడానికి 1 ఆగస్టు 1 నుండి 31/8/26 అంటే ఈ రోజు వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సృష్టికర్తలారా, మీ కెమెరాలకు పని చెప్పి మీ ప్రతిభను చాటించండి. మీ కథను ప్రపంచానికి పరిచయం చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, మీరు ఇంతవరకు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ విన్నారు. శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
0: Shrotalu, Gems of India Challenge praktanalo vinnaru kada. Shrotalu ippudu గానలహరి కార్యక్రమంలో వినండి అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను.
2: ఆ

ఎంపీ బారాటంగ్. రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవీ కమోటా. రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవీ రంగత్. రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45కు స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవీ జాలీబాయ్. రేపు ఉదయం 11:00కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00కు షహీద్ ద్వీప్.

నుండి బయలుదేరి స్వరాస్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాస్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:00 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు. శ్రోతలు, గానలహరి కార్యక్రమంలో దేవదాస్ చిత్రం నుంచి కౌసల్య గారు పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, నేటి గానలహరి కార్యక్రమంలో దేవదాస్ చిత్రం నుంచి చక్కని పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12:00 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.